మితకెచ్చకీ ఇలా హుంతకె ఖమ్గా వీనమ ఎతకెతి ఎతనకన్నువనీ హే అది ఎహురిహా తకెతి ఎతాంగా అబద దిమితి వేనతే.

0: ఢిల్లీ ఫుట్బాల్ హైడ్యా ఫస్సార్పురం మునాసబతు బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏకకుంది హేక గదొడు రస్మి దనుక
0: దివే హిరాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిక్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుంగనిస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగడు దివి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహుగి రేగడు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగడు బంగ్లాదేశ్ దివి రాజ్య
0: జూన్ దిహవన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబద పురాణి ఎన్ మెగిన పాయింట్ హోదా దేతి
0: దివే ఫుట్బాల్ హత్య ఫసార్ పురం గమనాసవతు గబాపా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివే గౌమే టీమ సాబస్ దినమ దండు పురాల మాహి
0: దివే గౌమే టీమ సాబస్ దినమ దండు పురాల మాహి
2: అడగండి ఎమ్మె ఒక వరాతం బేణమని అడాలు మా ఓగా తరికం
3: అడుగుండు ఎమ్మె ఉఫావా అని అడుగండి మింగి వాహకత అడువా సపోర్ట్
4: ఇతర అమ్మాలో అడుగు మెన్న బేణమని దేం బేరుగా నిక్కుమే ఒళ్ళే అర్థం కొల రక్కా తెర మాహోలే బేణు
5: ಇಸ್ರವ್ವೆಂಗೆ ಖಿದ್ಮತ್ತುಗ್ಗೆ ಅಗುವಜಂಕು ಎಮಿಹುಂಗೆ ಎಹಾರ ಮಿಹಾರುಗೆ ವಾಹಕತಕ ತಜರಿಬಾತಂ ಹಿಸ್ಸಾ ಕುರುಮ
6: ದಿವಿರಾಜ್ಯ ಗಡು ಹುಷಾಳನಿ
7: ಮೇಸ್ತಿರಿ
8: ಅಂಗಾರ್ದುಗೆ ಮೆಂದುರು ದೇಚ್ಚ ಹಾರ ರಿಪೀಟ್ ಬುರಾಸ್ಪತಿ ದುಹುಗೆರೆ ನುವೆಚ್ಚ ಹಾರ
9: ದೇವನ ರಿಪೀಟ್ ಹುಕುರು ದುಹುಗೆರೆ ಮೆಂದಮು ಎಕೆಚ್ಚ ಹಾರ
8: ಹಮೇಕಣಿ ದಿವಿರಾಜ್ಯ ಗಡು

0: కొంతకాలని
1: లంకంలో తంకుడు రంగడతే కరిపిత్తక కహాదాఫ వరంహీ వరక బొండి వసాదా నుబా నాకు తంకుడు గాదయ హరుకుని బొండి వసాదా హరుకుని వసాదియ బొండి కొ నుబా హదాక హింగాదా
2: ఆ సుకురి కొబ మస్సిరిక మ్యాదు కేనిబా
3: రంపుల నుయ మ్యాదకు కెంకుల వెస్ నదిబను వ్యావస్ తంకుల బారు కొ నదిన అనక కండోస్ గదహ కొదే వరక
4: కమరుబే బడు కమకు ఎమియై
5: ఆ బకురా కొంకమకు
4: తేవ్యాహరు జహికహల బుళికొళె జహాల బల ఎయి దోణీ కుదిన్ బొడుతిద దుమ్మచ్చ మహద్దాంగులే
6: మరియంబా బొమితం హొరి వర రీచం హుదువేఫ ఆహరి బొమిత వర రీచ ఫాయఫ హరి వర తళాలం ఫసేవాని
7: నీని గణు మ్యోచి మా హికి బొడువేఫ రోను రంగళ వేరేని నర్సం హిమజ్జ
8: లంపాతుమా మా హికి బొలు వెగంతి అవుడని మా గినైరు అబ్బల్లా.